0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీవారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
0: శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం సుస్వాగతం. విశేషమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష కార్యక్రమం. అసలు శ్రోతలారా, నిన్ననే మనం మాట్లాడిన తిరుమల యొక్క మహాత్మ్యం గురించి నేటి కార్యక్రమంలో మనం కొంతవరకు తిరుమల యొక్క మహాత్మ్యం గురించి మాట్లాడటాము. అయితే తిరుమల కేవలం ఒక ఆలయం కాదు, అది ఒక విశ్వాసం, అది ఒక భక్తి భావన, అది కొట్లాడి మంది భక్తుల ఆశ్రయం. మనలో చాలామంది తిరుమలకు వెళ్ళి ఉండవచ్చు, కొందరు వెళ్ళాలని కోరుకుంటూ ఉండవచ్చు, కానీ మనం ఎక్కడ ఉన్న స్వామివారిని భక్తితో స్మరిస్తే మన హృదయంలోనే తిరుమల కొండను దర్శించుకోవచ్చు. అయితే ఈ అద్భుతమైన అనుభవాన్ని మీతోనే పెంచుకోవడానికి ఇవాళ కార్యక్రమంలో మనం స్వాగతిస్తున్నాం శ్రీ శిక్షా కన్యా గారిని. వినండి తన సందేశం.
2: అందరికీ మా నమస్కారం. ఈ నెల అంటే ఈరోజు 12వ తేదీ, ఈరోజు నుంచి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ప్రారంభించబోతున్నాం. వ్రతం అంటే కేవలం కొన్ని నియమాలు పాటించడం మాత్రమే కాదు, మన శరీరాన్ని మనస్సును ఆలోచనలు పవిత్రంగా చేసుకుని స్వామివారిని మరింత దగ్గర అవ్వడానికి ఇది ఒక మంచి ఆధ్యాత్మిక అవకాశం. ఈ వ్రతకాలంలో మనం పాటించవలసిన కొన్ని ముఖ్యమైన ఆచరణలు గుర్తు చేసుకుందాం. మొదటిది సంకల్పం. వ్రతం ప్రారంభించే రోజున స్వామివారిని స్మరించుకొని భక్తి శ్రద్ధలతో సంకల్పం చేసుకోవాలి. మన కోరికలు మాత్రమే కాకుండా మన కుటుంబం, సమాజం మరియు అందరి శ్రేయస్సు కోసం కూడా ప్రార్థించాలి. రెండవది శుభ్రత మరియు క్రమశిక్షణ. ప్రతిరోజు శుభ్రంగా ఉండాలి, పూజస్థలాన్ని పరిశుభ్రంగా చేయాలి, సాధ్యమైనంత వరకు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి స్వామివారిని పూజించాలి. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక స్తోత్రాన్ని మీరు రోజూ చేయాలి. వినా వెంకటేశం ననాథో ననాథో అనే స్తోత్రం, అది మీరు తప్పకుండా చేయండి. మూడవది నిత్య ప్రార్థన. ప్రతిరోజు కొంత సమయాన్ని స్వామివారి ధ్యానం చేయాలి. ఓం నమో వెంకటేశాయ నమః అని జపించడం.

0: విష్ణు సహస్రనామం, గోవిందనామాలు లేదా మనకు తెలిసిన ఇతర స్తోత్రాలను పారాయణం చేయడం మంచిది. నాలుగోది సాత్వికమైన జీవన విధానం. సాధ్యమైనంత వరకు సాత్వాత్మికమైన శాకాహారమైన ఆహారం తీసుకోవాలి. మద్యం, ధూమ్రపానం వంటి అలవాట్లకి దూరంగా ఉండాలి. అయితే వ్రతం యొక్క అసలైన ఉద్దేశం కేవలం ఆహార నియమాలు కాదు, మన ఆలోచనలు మరియు మన ప్రవర్తనను కూడా పవిత్రంగా మార్చుకోవడమే అవసరం. ఐదవది కోపాన్ని, చేదు మాటలను నియంత్రించుకోవడం. వ్రత సమయంలో ఇతరులను విమర్శించడం, గాసిప్ చేయడం, గొడవలు పెట్టుకోవడం, కఠినమైన మాటలు మాట్లాడటం వంటి వాటిని తగ్గించాలి. మనం ఎన్ని పూజలు చేసినా మన మాటల్లో ప్రేమ, మనస్సులో ప్రశాంతత లేకపోతే ఆ భక్తి పూర్తి అర్థం ఉండదు. ఆరవది సేవ. స్వామివారికి చేసే పూజలతో పాటు మన చుట్టూ ఉన్నవారికి సేవ చేయాలి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, పెద్దలను గౌరవించడం, ఇవన్నీ కూడా స్వామివారికి చేసే సేవలే. ఏడవది కుటుంబంతో కలిసి పాల్గొనడం. పిల్లలను కూడా ప్రార్థనలో, భజనలో, వ్రత కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలి. మన ఆధ్యాత్మికతతో పాటు మన సంస్కృతి మరియు సంప్రదాయాలను కూడా తరువాతి తరానికి అందించడం మన బాధ్యత. చివరిగా ఈ వ్రతం పూర్తయ్యే సమయంలో స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. మన కోరికలు నెరవేరినందుకు మాత్రమే కాదు, ఈ వ్రతాన్ని భక్తి ఆచరించే అవకాశం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు చెప్పాలి. వ్రతం అంటే కొన్ని రోజుల పాటు నియమాలు పాటించడం మాత్రమే కాదు, మన శరీరాన్ని క్రమశిక్షణ, మనస్సుకు ప్రశాంతత, ఆలోచనలకు పవిత్రత, జీవితానికి మంచి మార్గాన్ని ఇవ్వడం. కాబట్టి ఈరోజు నుంచి మనమందరం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని భక్తితో, శ్రద్ధతో, ఏకమత్యంతో ఆచరించడం. ఇట్లు మీకు చెప్తున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం శుభాకాంక్షలు. గోవింద గోవింద, జై శ్రీ వెంకటేశ్వర స్వామి. ధన్యవాదం.
1: అవునండి శ్రోతలారా, శ్రీ శిక్షా కన్యాగారికి అనేక అనేక కృతజ్ఞతలు అందజేస్తూ కొనసాగిస్తున్నాం నేటి కార్యక్రమం. మనం ఎక్కడ ఉన్న శ్రోతలారా, కేవలం గోవింద గోవింద అని చెప్తూ ఉండండి. ఈ వ్రతం శుభ సందర్భంగా మన ఇంటినే ఒక చిన్న తిరుమలగా భావించి పవిత్రమైన మనసుతో స్వామివారిని ఆరాధిస్తాం. శ్రీ వెంకటేశ్వర స్వామి మనమందరిని సుఖశాంతులతో కాపాడుగాక. ఓం నమో నారాయణ అంటూ ఉండండి. హరే శ్రీనివాసా.

0: रेडियो मॉरिशस
1: 800 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस,
2: सौंदर्य लहर।
3: श्रोतलकु मा हृदयपूर्वक नमस्कारम। हरे श्री निवास। మధ్యాహ్న వేళ మన కార్యక్రమం ప్రసారం అవుతున్నది. మన సౌందర్య లహరి, సౌందర్య లహరి అనే తెలుగు కార్యక్రమం అరగంట సేపు ప్రతి బుధవారం నాడు లాగా ఈ బుధవారం నాడు కూడా విశేషంగా ఈ భాద్రపద మాసం ఆశ్వయుజ మాసం వరకు 40 రోజులకు మన శ్రీ స్వామివారి వ్రతం పాటిస్తూ శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష

దేవుడు. ప్రసిద్ధి పొందిన దైవం ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వివిధ పేర్లతో పిలవబడతారు. భక్తుల చేత ఎన్నెన్నో పేర్లతో స్వామివారిని పూజిస్తూ ఉంటారు. బాలాజీ, గోవింద, శ్రీనివాసుడు, ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడు, ఎన్నెన్నో

దేశమంతటా ఎక్కడిక్కడ స్వామివారి పూజలు జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించటానికి, స్వామివారి ఆశీస్సులు పొందడానికి భక్తులు అక్కడికి వెళ్ళి తప్పనిసరిగా స్వామివారి ఆశీస్సులు పొందడం సిద్ధంగా ఉంటారు కదా. అలాగే విశేషంగా మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం ఈ దైవ సన్నిధిలో ఉండటం ఈ కార్యక్రమంలో భక్తి పాటలతోనే ప్రసారం అవుతున్నది. విశేషంగా శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా

ఈ మధ్యాహ్నపు వేళ విశేషంగా శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా మన ఈ కార్యక్రమం అరగంట సేపు భక్తి పాటలతో ప్రసారం చేసి ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ, అయితే ఎక్కడిక్కడ స్వామివారి పూజలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేస్తూ స్వామివారి కటాక్షంతో మీ జీవితంలో ఎంతో సుఖ సంతోషాలు ఐశ్వర్య సంపద మంచి ఆరోగ్యం రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తున్నది. వందనామితకర సెలవు తీసుకుని నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం.
1: అందరికీ నమస్కారం. ప్రస్తుతం మీరు వింటున్నది మీ స్వరాల వేదిక అనే తెలుగు ప్రసారం. మీ చెల్లమ్మ గిరిశాలినితో నేటి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ఓ ఇంపైన పాటతో. వింటూ ఉండండి.

గోవింద నామస్మరణతో మొదలైన రోజు ప్రశాంతంగా సాగుతుంది. అవునండి శ్రోతలు, మీకు తెలిసినట్లే ప్రస్తుతం మనం శ్రీవారి 40 వ్రత దీక్ష కాలంలో ఉన్నాం. ఎంతో పుణ్యమైన కాలం, ఎంతో దివ్యమైన కాలం. ఇక మన కార్యక్రమాన్ని వింటూ ఉండండి.

శ్రోతలు, ఇంతటితో నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. ఇక మీ చెల్లమ్మ గిరిశాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు.